0: సగగ సపప సదద సనీ గపదని సగ సని దవ గపదని గని దవ గపద గదవ గపగ సగపదని
1: రాస మే నిరత తరి రసబీనే థేయ థేయ గట సుగట ఉగట.

0: మదీయస్థలం జాగతా సంతి పూజ్యా మదీయస్థలం.
1: అయి బాంధవాః, భాషాణాం పరస్పర సంవాదేనైవ రాష్ట్రియైకాత్మతా సుదృఢా భవతి. ఏతస్యాః సాంస్కృతిక సంగమధారాయాః సంపోషణాయ సంస్కృత హిందీ మైథిలీ భాషాసు వ్యావహారిక వాక్యానాం రమ్యం సౌరభమాదాయ సమాయాతి అస్మదీయా సహయోగిని ముదితా మహోదయా.
2: ప్రథమం వాక్యమస్తి, అగస్త మాసస్య నవవింశ్యాం రాష్ట్రీయ క్రీడా దివసః ఆమాన్యతే. పహలా వాక్య హై 29 अगस्त को